0: శాంతకానందక మహా అతతాయి
1: శాంతకానందక అంటికన్నపాయి
0: శాంతకానందక మహా హతయారా
1: శాంతకానందక పరమేశ్వర మారా
0: శాంతకానందక రాజతే హీన
1: శాంతకానందక దుఃఖియారిలీన
0: శాంతకానందకో సర్వరోగ
1: శాంతకానందకో సదానజోగ
0: శాంతికి నిందా దోఖ మహ దోఖ
1: నానక సంత పావేతా ఉస్తా పియోయ మోక
0: శాంతకా దోఖీ సదా అపవేత్త
1: శాంతకా దుఃఖీ ఇసే కారణ వేత్త
0: శాంతకే దుఃఖీ కోడాన్ లాగ
1: శాంతకే దుఃఖీ కో సత్యాగ
0: శాంతకా దుఃఖీ మహంకారి
1: శాంతకా దుఃఖీ సభాగకారి
0: శాంతకా దుఃఖీ జనమ మర
1: శాంతకీ దుఃఖ నా సుఖతే

ే నమో సర్వపాలే నమస్తస్తు దేవే నమస్తం అవేవే నమస్తం అజన్మే నమస్తం సుభన్వే నమో సర్వగౌణే నమో సర్వపౌణే నమో సర్వరంగే నమో సర్వపంగే నమో కాలకాలే నమస్తస్తు ధ్యాలే నమస్తం అవర్ణే నమస్తం అమర్ణే నమస్తం జరారం నమస్తం కృతారం నమో సర్వదందే నమో సత్వందే నమస్తం నిర్సాకే నమస్తం నిర్వాకే నమస్తం రహీమే నమస్తం కరీమే నమస్తం అనంతే నమస్తం మహంతే నమస్తత్ రాగే నమస్త సుహాగే నమో సర్వసోఖం నమో సర్వపోఖం నమో సర్వకర్తా నమో సర్వహర్తా నమో జోగ జోగే నమో భోగ భోగే నమో సర్వధ్యాలే నమో సర్వపాలే చాత్రి చాంతో ప్రసాద్ అరూప హై అనూప హై అజూ హై అభూ హై అలేక హై అభేక హై అనామ హై అకామ హై అదయ హై అభయ హై అజీత హై అభీత హై త్రిమాన హై నిదాన హై త్రివర్గ హై అసర్గ హై అనిల హై అనాద హై అజయ హై అజాద హై అజన్మ హై అవర్ణ హై అభూత హై అవర్ణ హై అగంజ హై అభంజ హై అజూజ హై అజంజ హై అమీక హై రఫీక హై అదంధ హై అబంధ హై నిర్భూజ హై అసూజ హై అకాల హై అజాల హై అలా హై అజా హై అనంత హై మహంత హై అలీక హై నిరశ్రీక హై నిర్లంబ హై అసంభ హై అగమ హై అజమ హై అభూత హై అజూత హై అలోక హై అశోక హై అకర్మ హై అభ్రమ హై అజీత హై అభీత హై అవా హై అగా హై అమాన హై నిదాన హై అనేక హై ఫిర్ ఏక హై ప్రియాంక్ ప్రియా ఛంద

0: శాంతకానందక మహా అతతాయ
1: శాంతకానంద కండికన్న పాయ
0: శాంతకానందక మహా హతయారా
1: శాంతకానందక పరమేశ్వర మారా
0: శాంతకానందక రాజతే హీన
1: శాంతకానందక దుఃఖియారిలీలా
0: శాంతకానంద కో సర్వరోగ
1: శాంతకానంద కో సదానుజోగ
0: శాంతికి నిందా దోఖ మహ దోఖ
1: నానక సంత పావే తా ఉస్తా పీ హోయ మోఖ
0: శాంతకా దోఖీ సదా అపవేత
1: శాంతకా దుఃఖీ ఇసే కారణి వేత
0: శాంతకే దుఃఖీ కోడాన్ లాగ
1: శాంతకే దుఃఖీ కో సత్యాగ